తగదిమే తగ్గజండ తత్వం తదిమిత తగ్గజండు తత్వం తగదిపే తగ్గజండు తగ్గజండు తగ్గదిమే తత్వం.